కదా, అనేక కూలీ నేతాజీ సేనాకు పెట్టుకుని కొత్త సాధారణ రైతులు సాధించారు. స్వస్థ ప్రయోజనాల నేతలకు దాని తాకకు కేనాయి కొత్త సాగుదారు పట్టిక నేతలు కూడా వారికి కేనాయి తోలి కొత్త సాగుదారు కార్య జాగిరా